లిసనర్ ప్రోగ్రామ్ సే కాల రౌండి ఆవర్ సలా మెసేజ్ ఆ రౌండి సబర్ కే సైదు ఆవేజ్ ప్రోగ్రామ్ సే సర్ సర్ కాలో హలా సే కాల రోజ్ స ఖబర్ స కే సే శర్ కే వి సిమిస్ తఫాతౌల కి నో ప్రోగ్రామ్ సే చికిమ్ ని కనా

0: చిరిమిడి బా కాస్త చెక్కల చెక్కల ఛాయ్ కూడికనా మూత ఛాయ్ కలిసి చెప్పి మూత తాయరు ఛాయ్ ఛాయ్ ఛాయ్ ఛాయ్ మాజీ సాహెబ్ చికిమ్ నిగనా మాషాల్లా చికిమ్ నిగనా తుసి దే కరక మ్యూ ఖాల్ కరే పరా కిమ్ నో ఐసెట్ బర్ బర్కడై జాయ్ కిమ్ క్లినిక్ తా బిల్కుల్ దా సికిమ్ నిగనా మాజీ సాహెబ్ కిమ్ నంబర్ తో సవ షౌ కనా అదే నంబర్ బన సో బిల్కుల్ రఫ్తా జరూర్ వర్ సరా ఓకే వాఫల్ నంబర్ హజన ఓఖలే అవర్ సరా వర్ సరా దే కరెక్ట్ సో మరహా ఆ రేడియో అమిన ఉల్ది జరూర్ సికిమ్ నిగనా ఆ తో యూజ్ అల సికిమ్ నిగనా దే క్లినిక్ తా విజిట్ వర్తా హా ఓకే కనా అగురి పర్ ఫామ్ షే ఫాస్ట్ అండ్ లక్కీ కలర్ దే సుకర్ సేవ దే కిమ్ నా అస్సలాము అలైకుం ఆ సో ఖబర్ కే దే కిమ్ సినా సో కో వఫా ఖబర్ కడ బని నా
1: వై
0: అచ్చా వఫా దా ప్రోగ్రామ్ కే హర్కలైస్ సనిమాషి వెల్కమ్ యా యు
1: గెటవన షేబ
0: బిల్కుల్ మాషలా మిస్ ఖోషా బార్ బార్ తో షేర్తా
1: ఓర్గారి
0: ఖోరా కే మే ఫస్ట్ టైం దే కాల్ రుతా కో కచేర్ దే మోషే బ్యాక్ కాల్ కడై
1: నా యు పెర మోష్ కో
0: ఐస్ తో ఆ యు పెర దే మోషే కాల్ కడై వో ప్రోగ్రామ్ హోచికిమ్ నికనా అన్నన్ మోజ్ మస్తి ప్రోగ్రామ్ నే తోచార పదక్ష హోజ కాలు కో
1: ఏ బిల్కుల్ భాయ్ దక్తి పర నికాల్ కడో
0: ఆ
1: ఏ లక సిమ్రా సిస్టర్ మా హుజూర్ వి ఆ మద్రస సర తలుక్ లరి అల్ల కా 10 జనవరి బండే పేలా పేపర్ కో
0: అచ్చా 10 జనవరి బనే పేలా పేపర్ దో దే మద్రస వలే
2: వాలేకుమ్ మొ బై చాయ్ దాకనా
0: ఆ
2: మా గురే పైచి గోరా
0: గోరా వేయ బాబా గోరా రుక
2: ఇక నిస్తర్ దా పింజం సే స్కూల్ వియైకనా
0: ఆ
2: కొట లక్తవ చ గోరా దాయ చ గోరా
0: ఆ దాయ మిస్ ఫ కోర్స్ కి మై వా మోద స ఖర్జమ కి దికనా లకా దే ఆ దే త్రల్ మా సే మోదు కనా
2: మాషాల్లా
0: బస్ లో వడికు ఊలి వాళ్ళ చికిమ్ నికనా బచ్చు నికనా لكسر هالشي كنا وداش داني ما جبل رجوت خوانكي ني ما جبل خبر سدي بداو فانداس كي كنا شيء داسه مشومي كنا نخال كده رجوت جاوي شيء ده بتا بوجا هو اي داو مش لا شيء داسه شو لكنا لا لا چیرے دا سے مشکل شے چایوا لکا چا دا سے شدا ورتا کرے کنا بیا جگہ دل نہ کنا بیا ورتا کی چو نو یو خوشا کی جے نہ کنا اے بس وچ نو یو زگیر نہ نو چے سو کل کنا چے لش کی دا سے ٹائم تر دا غاو ڈیر کے کلی خال کے ورتا چے بنا وٹا کی کنا دل کو دیش با دا سے وا کنا نیم کرے کنا
2: بالکل
0: اشبا لے شخت لا کنا
2: خپل شرم نو کا
0: اے خپل شرم نو کا خما او دو جگہ تای نہ شوا اے وچ بچرے دا سوفلا کنا چے نور حسن فل کنا چے چرگ ودا سے کی میں کور شے کنا چرگ پشرولے چر سلا دا لا دونا زنے کھڑل یا بل سکنا وچ دے جا کوئی کہ جا پکا سے کتی سا اے کتی سا نور گوز کی نے تا تھرا نہ ورت اللہ
2: منا
0: سائن اللہ لا دیر جتا ون پر کام کرے کالو کہ یو جہنم نا
2: اوکے اسلام
0: ಸೈಡ್ ಡೇರ್ ಜೊತೆ ಕಲಕಲ ಟೈಮ್ ದಾಸ್ತಿವಿ ಕೇನ ಸೈಡ್ ಡೇರ್ ಜೊತೆ

పరిస్థితులలో ఇదే సీతం తక్కువ వచ్చేస్తారుగా తోరికి లక్కయ్య వారు చూడాలి నా డేరు చూసామన్నా ఓ చుట్ట మరువత వారు మనీ వసి తీరుతాడు అలివి దౌదాయి దేపోరా హాల్ ఎరోరా దౌదాయి దేపోరా హాల్ ఎరోరా అరే బార స్వాల్ప జసై దర్తకమ్మా డేరు చూసామన్నా దవడ జల్కే యో జహానోన్ తప్పిన డేరు చూతారు గుజారాకి కనా.